హే ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇండియన్ రిథమ్ ఇలు ఇలు కర్కయాజ నాచేంగే హమ్